పూర్వీన పారు పావే దాని దాదరేరిదా పూర్వీన పారు పావే హింగలా హిమాలయదా గోరు గరి తేజి గుణ గావే తేరో నామ హై జోగి జోగ సాధే పౌన సాధనా కితే ఏక బాద అరబ్ కే ఆర్బీ అరాధ్య తేరో నామ హై ఫార్సీ ఫరంగీ మాన కందారి కూడా సిడానే పశ్చిమ కే పశ్చిమీ పెచాన నిజ కామ గే మరహట్టా మంగిల్ తేరీ మనసో తపస్యా కర మరహట్టా మంగిల్ తేరీ మనసో తపస్యా